నక్కు అత్త అహు చిడ చిడి నక్కు అత్త లడిగుడి నక్కు అత్త చిడ చిడి నక్కు.